బ్రహ్మ మాత్రం, సూక్ష్మముడన్ చొప్పనము బ్రహ్మ మాత్రం, మూలముడన్ సుషుప్తియుమే బ్రహ్మ మాత్రం, మూன்றின வீமாதிகளும் பிரம்ம மாத்திரம், கோலமுறும் வெட்டியுமே பிரம்ம

అంగుళ్ళ భేదమెలాం బ్రహ్మ మాత్రం పరమిగమావున వదలాం బ్రహ్మ మాత్రం పాక్పదువో నడిపదువో బ్రహ్మ మాత్రం సర్వవిధ ఉపాధిగళం బ్రహ్మ మాత్రం జగజీవ పరగళలాం బ్రహ్మ మాత్రం సత్యచీ సుఖగణమాం బ్రహ్మ రూపం సకల పరిపూర్ణమాం బ్రహ్మ రూపం నిత్య నిరంజనమాగు బ్రహ్మ రూపం నిష్క

నాశయలదాం బ్రహ్మరూపం కళంకమిలా కేవలమాం బ్రహ్మరూపం ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం జ్ఞానగణవడివాగుం బ్రహ్మరూపం జ్ఞానమిల పరమాగుం బ్రహ్మరూపం మౌనమునియాగుం బ్రహ్మరూపం ముక్తగురుం పదమాగుం బ్రహ్మరూపం హీనమిలా పొరుళాగుం బ్రహ్మరూపం ఎవకుం విలక్షణమాగుం బ్రహ్మరూపం హానియిలా పొరుళాగుం బ్రహ్మరూపం అఖండ చిదాకాశమదం బ్రహ్మరూపం అరిగొక్కుం అరివాగుం బ్రహ్మరూపం అనితొక్కుం అప్పాలాం బ్రహ్మరూపం నిరిగొక్కుం నిరివాగుం బ్రహ్మరూపం నిగిలత్తుం మేలాగుం బ్రహ్మరూపం కొడివక్రాగుం బ్రహ్మరూపం గుణగలిలా నిర్గుణమాం బ్రహ్మరూపం మరువత్ర మగివాగుం బ్రహ్మరూపం మనవాక్.